0: అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ దేశ యాత్ర.
1: జబ్ శ్రీ చైతన్య మహాప్రభు యాత్రా కర్తే హుయే యహాన్ ఆయే థే తబ్ శ్రీ రామానంద రాయలు జో కే మహాన్ భక్త థే ఉన్కే సాథ్ ఉన్కీ 10 రాతో తక్ చర్చా హుయీ. విషయ థా మానవ జీవన్ కీ సార్థక్తా క్యా హై. ప్రశ్న కర్తే రహే శ్రీ చైతన్య మహాప్రభు ఔర్ ఉత్తర్ దేతే రహే శ్రీ రామానంద. మధుర భక్తి బడీ మహాన్ హై. యహాన్ గురు రూప్ గోస్వామీ నే మఠ కీ స్థాపనా కీ 1932 మే. తబ్ సే పౌరాణిక విషయం పర చర్చా చల్తీ హై ఔర్ పుస్తకో కా ప్రకాశన్ హోతా హై.
2: యహీ పాస్ మే స్థిత హై ఖాద్ కా కార్ఖానా. यहाँ से कॉस्टिक सोडा का बड़े पैमाने पर निर्यात किया जाता है. पास ही रॉकेट ईंधन उत्पादन करने वाला कारखाना है जिसका विशिष्ट स्थान है.
3: पट्टी सादृशमं क्षेत्रम नास्ति ब्रह्मांड नमो देवो श्री वीरभद्र नमो देवो न भूतो न भविष्यति.
4: पट्टी क्षेत्र का पौराणिक महत्व भी है. काकतीय राजा प्रताप रुद्र और बाद के रेड्डी राजाओं ने इस क्षेत्र के उत्थान के लिए प्रयास किए हैं.
5: और राजमहेंद्री का नाम आते ही श्री विष्णुवर्धन महाराज से लेकर विजयनगर राजाओं के नाम उभरने लगते हैं.
4: टी प्रकाशम पंतुलु जैसे नेता, कवि श्रीपाद श्री कृष्णमूर्ति शास्त्री, महान कहानीकार श्रीपाद सुब्रमण्य शास्त्री, उपन्यास लेखक चिलकमर्ति लक्ष्मी नरसिम्हम, न्यायपति सुब्बाराव पंतुलु इसी क्षेत्र की देन है.
5: आदि कवि नन्नया ने महाभारत का तेलुगु अनुवाद भी तो यही किया था. गोदावरी के जल को छूती हवाओं ने अनेक सृजनकारों और विभूतियों को पल्लवित किया है.
4: मेरा मन गौतमी ग्रंथालय देखने को कर रहा है.
5: हमें मन की बात जरूर सुननी चाहिए. चलिए चलते हैं.

బన్నె చరణని కాంతి ప్రభాతి కమలోని శోభాని జాకీ కర్నారా ఈ లలితాదేవిని అమారా ప్రణామ్.